0: इस गीत के साथ ही फिल्मी गीतों का कार्यक्रम गीत अतीत अब संपन्न होता है। यह आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

శ్రోతలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణ మాసం, శుక్లపక్షం, తదియ, ఆగస్టు నెల 15వ తేదీ, ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు భారత స్వాతంత్ర దినోత్సవం గురించి శ్రీ జి గోపి గారి కథనం, ఇంకా దేశభక్తి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు.

కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. నీ లక్ష్యాన్ని చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప ఓటర్ల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై, స్వరాజ్దీప్ మరియు లాంగ్ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కై శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా సాయంత్రం 5 గంటలకు స్వరాజ్దీప్కి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి పంబుక రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి చంగ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కి బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్లో బయలుదేరి సాయంత్రానికి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి భారత స్వాతంత్ర దినోత్సవం గురించి జి గోపి గారి కథనం.
1: శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం ఒక పండుగ కాదు, ఇది కోట్లాది భారతీయుల త్యాగాలకు, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక. మనకు ఈ రోజుల్లో లభించిన స్వేచ్ఛ ఒక్క

రోజులో రాలేదు. దాని వెనక దాదాపు 2 శతాబ్దాల పాటు సాగిన పోరాటం, వేలాది మంది అమరవీరుల త్యాగం, లక్షలాది మంది ప్రజల అంకితభావం ఉంది. బ్రిటిష్ పాలనలో భారతదేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు. రైతులపై అధిక పన్ను, పరిశ్రమల నాశనం, ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్ష వంటి అనేక సమస్యలతో ప్రజలు బాధపడ్డారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర సంగ్రామం భారత స్వాతంత్ర పోరాటానికి నాంది పలికింది. మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే వంటి వీరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. ఈ ఉద్యమం పూర్తిగా విజయవంతం కాకపోయినా స్వాతంత్ర జ్యోతిని వెలిగించింది. దాని తరువాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్, అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. దాని తర్వాత స్వాతంత్ర ఉద్యమం మరింత బలపడింది. 1905లో స్వదేశీ ఉద్యమం, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం, దాని ద్వారా విదేశీ వస్తువులను బహిష్కరించి భారతీయ వస్తువులను ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం, గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి దాండీ వరకు చేసిన పాదయాత్ర ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించింది. ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, దాంట్లో గాంధీజీ చెయ్యండి లేదా చనిపోండి అనే పిలుపునిచ్చారు. దేశమంతా స్వాతంత్ర జ్వాలతో రగిలిపోయింది. వేలాది మంది జైళ్లకు వెళ్ళినా ఉద్యమం ఆగలేదు. 1947లో చివరకు స్వాతంత్రం ఆగస్టు 15న భారతదేశానికి లభించింది. అయితే దేశ విభజన కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే స్వాతంత్రం ఆనందంతో పాటు బాధను కూడా గుర్తు చేస్తుంది. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎంతోమంది వీరులు మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితమే నేడు మనం పీల్చుకుంటున్న స్వాతంత్ర గాలి. దీనిని ఇంకా వివరంగా ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. మహాభారతంలో పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం చివరి దశలో ఉన్నప్పుడు ఒకరోజు వారంతా విశ్రాంతి తీసుకుంటుండగా ఒక బ్రాహ్మణుడు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, "పాండవులారా, నా యజ్ఞం యొక్క హరిణి, అంటే ఒక కర్రని, ఒక లేడి కొమ్ములతో తీసుకువెళ్ళిపోయింది. ఆ హోమం ఆగిపోతే నాకు చాలా దోషం కలుగుతుంది" అని అన్నాడు. "దయచేసి ఆ కర్రను నాకు ఇప్పించండి" అన్నాడు. ఇక శరణు కోరిన వారిని సహాయం చేయడం అనేది క్షత్రియ ధర్మం కాబట్టి పాండవులంతా ఆ జింకను వెంబడించారు. ఈ ప్రక్రియలో బాగా అలిసిపోయి, గొంతులు ఎండిపోయి ఒక దగ్గర కూర్చుని ఇక విశ్రాంతి తీసుకున్నారు. ధర్మరాజు నకులుని దగ్గరలో నీరు వెతకమన్నాడు. దగ్గరలో ఒక అందమైన సరస్సు కనిపించింది. నకులుడు అక్కడికి వెళ్ళి నీరు త్రాగబోతుండగా ఒక అదృశ్యవాణి, "సాహసించకు, ఇది నా సరస్సు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాతే నీరు త్రాగు, లేదా చనిపోతావు" అని హెచ్చరించింది. అతిగా ద్రాహం చేత నకులుడు ఆ మాటిన పెడచెవిన పెట్టి నీరు త్రాగాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక తరువాత సహదేవుడు, అర్జునుడు, భీముడు అందరూ ఇలానే నీరు త్రాగి చనిపోయారు. ఇక చివరకు ధర్మరాజు స్వయంగా బయలుదేరి అక్కడికి వచ్చి చూశాడు. ఆ యక్షుడు కొంగ రూపంలో, "నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నీరు త్రాగితే ఇదే గతి నీకు పడుతుంది" అన్నాడు. యక్షుడు అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు ధర్మరాజు ధర్మానికి కట్టుబడి సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు సంతోషించి, "నీ తమ్ముళ్ళలో ఒకరిని మాత్రమే నేను బ్రతికిస్తాను, ఎవరిని కోరుకుంటావు" అని అడిగాడు. ధర్మరాజు తడుముకోకుండా, "నకులుడు" అని జవాబిచ్చాడు. ఆ మాటలకు యక్షుడు, "భీమార్జునుల వంటి బలమైన వారిని కాకుండా నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావు" అని అడిగాడు. దానికి ధర్మరాజు, "నా తండ్రికి 2 భార్యలు, కుంతి మరియు మాద్రి. కుంతి కుమారుడుగా నేను బ్రతికే ఉన్నాను. ధర్మం ప్రకారం మాద్రి కుమారుడు, అంటే మా నాన్న యొక్క 2వ భార్య కుమారుడు, బతకడం సమాన న్యాయం" అని చెప్పాడు. ఇక ఈ కోరికను మెచ్చి యక్షుడు తన నిజరూపంలోకి బయటికి వచ్చాడు, అంటే ధర్మరాజు, యమధర్మరాజుగా. ఇక అందరినీ బతికించాడు. ధర్మరాజు అటువంటి సమయంలో కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మనకు స్వాతంత్రం కూడా ధైర్యం, నిజం, ధర్మ మార్గాల వలనే వచ్చింది. మన దేశ స్వాతంత్ర సమరయోధులు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిజాయితీ, ధర్మాన్ని, శాంతిని వదలలేదు.

దానివల్లే మనకు స్వాతంత్రం లభించింది. అందుకే స్వాతంత్రం సాధించడం ఎంతో గొప్పది, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే గొప్పది. అవినీతి రహిత సమాజం, పరిశుభ్రమైన భారతదేశం, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం, మహిళల భద్రత, పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత. కలం చేతిలో ఉంటే జ్ఞానం పెరుగుతుంది, జెండా చేతిలో ఉంటే దేశభక్తి వెలుగుతుంది. రెండింటినీ గౌరవించే యువతే భారత భవిష్యత్ నిర్మిస్తుంది. ముందుకు సాగుతూ మొదటగా మహాత్మాగాంధీ గురించి తెలుసుకుందాం. అహింస మరియు సత్యాన్ని ఆయుధాలుగా చేసుకొని దేశ ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములను చేశారు. గాంధీజీ చాలా సేవలు చేశారు. అసహకార ఉద్యమం 1920లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు, న్యాయస్థానాలు, ఉద్యోగాలను బహిష్కరించాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఉప్పు సత్యాగ్రహం 1930లో బ్రిటిష్ వారు ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాండీ వరకు పాదయాత్ర చేసి స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం, భారత్ను విడిచి వెళ్ళండి అనే నినాదంతో బ్రిటిష్ పాలనను ముగించాలని దేశ ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఖాదీ మరియు స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలని ప్రజలను ప్రోత్సహించారు. ఈ విధంగా మహాత్మాగాంధీజీ తన జీవితాన్నే దేశ స్వాతంత్రం, శాంతి, మరియు సమాజ అభివృద్ధికి అంకితం చేశారు. అందుకే ఆయనను జాతిపిత అనే గౌరవంగా పిలుస్తారు. ఇక రెండు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ధైర్యవంతమైన నాయకులలో ఒకరు. ఈయన బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి సాయుధ పోరాటాన్ని విశ్వసించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అనగా భారత జాతీయ సైన్యాన్ని బలోపేతం చేయడానికి, బ్రిటిష్ పాలనను వ్యతిరేకంగా సైనిక పోరాటాన్ని చేయించడానికి నడిపించింది. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో యువతలో దేశభక్తిని కూడా రగిలించారు. ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని 1943లో ఏర్పాటు చేసి స్వతంత్ర భారత ప్రభుత్వ భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. మహిళలకు అవకాశాలు, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వంలో రాణి ఝాన్సీ రెజిమెంట్ అనే మహిళా దళాన్ని ఏర్పాటు చేశాడు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. జై హింద్ అనే నినాదాన్ని ప్రజాదరణ పొందేలా చేసి దేశభక్తికి చిహ్నంగా నిలిపారు. నేతాజీ యొక్క ధైర్యం, త్యాగం, దేశభక్తి భారత యువతకు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఇక మూడు, మన ఆంధ్రప్రదేశ్ యొక్క వీర అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర సమరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గొప్ప విప్లవ వీరుడు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని నడిపించారు. ఈయన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులపై విధించిన అన్యాయమైన అటవీ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనుల హక్కులు, భూములు మరియు జీవనోపాధిని కాపాడేందుకు నిరంతరం పోరాటం చేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకొని స్వతంత్ర ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేశారు. తన ధైర్యం, త్యాగం మరియు దేశభక్తితో భారత యువతకు ఆదర్శంగా నిలిచారు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టుకొని కాల్చి చంపింది. అయినప్పటికీ ఆయన త్యాగం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే అల్లూరి సీతారామరాజుని మన్యం వీరుడని గౌరవంగా పిలుస్తారు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్రం ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచాయి. మహాత్మా గాంధీజీ నాయకత్వంలో అసహకార ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం మరియు ఇతర స్వాతంత్ర పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. బర్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. రైతులపై విభజించిన అధిక భూమి పన్నును వ్యతిరేకించి విజయవంతమైన ఉద్యమాన్ని నడిపించారు. ఈ విజయంతో ఆయనకు సర్దార్ అనే బిరుదు లభించింది. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. స్వాతంత్రం అనంతరం వివిధ సంస్థానాలను భారత యూనియన్లో కలిపి దేశ సమైక్యతను కాపాడారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు తొలి హోంమంత్రిగా దేశ పరిపాలనను బలోపేతం చేశారు. బలమైన సమైక్య భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యం, దూరదృష్టి మరియు నాయకత్వం వల్లే నేటి భారతదేశం ఒక సమైక్య దేశంగా నిలిచింది. అందుకే ఆయనను భారత ఉక్కు మనిషి అనగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవంగా పిలుస్తారు. ఇక మిగిలిన వారు కూడా ఇంతకు మించే త్యాగాలు చేశారు. అందుకే మనకు ఈరోజు స్వేచ్ఛ లభించింది. భగత్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాడి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. టంగుటూరి ప్రకాశం పంతు

0: బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి తన ఛాతీ చూపించిన ధైర్యవంతుడు. అందుకే ఆయనను ఆంధ్రకేసరి అని పిలుస్తారు. చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో కీలక నాయకుడు. బ్రిటిష్ పోలీసులకు లొంగకుండా చివరి వరకు పోరాడి వీరమరణం పొందాడు. ఇక జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ నాయకత్వంలో అన్ని ఉద్యమాల్లో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారు. స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి కృషి చేశారు. పిల్లలపై ఎంతో ప్రేమను చూపించేవారు. విద్య మరియు విజ్ఞానానికి చాలా ప్రోత్సాహం తెలిపిన వారు మన జవహర్లాల్ నెహ్రూ. మన స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. వారి త్యాగాలు, దేశభక్తి, ధైర్య సాహసాలు మనకు ఎప్పటికీ ఆదర్శం. వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశ ఐక్యతను కాపాడటం, నిజాయితీతో జీవించడం, చట్టాలను గౌరవించడం ప్రతి భారతీయుని బాధ్యత. ఇక చివరగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి దేశభక్తి, క్రమశిక్షణ మరియు సేవాభావం కలిగిన మోదీ యువకుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనతా పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2014లో మొదటిసారిగా భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో ప్రారంభమైన కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్, జనధన్ యోజన, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు చాలా ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై పెద్ద ఉద్యమంగా మారింది. జనధన్ యోజన ద్వారా కోట్లాది మంది ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చి సాంకేతిక వినియోగం పెరిగింది. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్థిక రంగంలో జీఎస్టీ అమలు ద్వారా పన్ను వ్యవస్థను ఏకీకృతం చేశారు. డిజిటల్ చెల్లింపులు అనగా యూపీఐ ప్రోత్సాహం ద్వారా నగదురహిత లావాదేవీలను పెంచడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వేగంగా అమలు చేసి ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశ ప్రతిష్టను పెంచేందుకు వివిధ దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. ఈయన సాధనాలు దేశ అభివృద్ధి దిశగా అనేక మార్పులను తీసుకొచ్చాయి. ఇక చివరగా గాంధీజీ అహింసను ఇచ్చారు, సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని నేర్పారు, భగత్ సింగ్ త్యాగాన్ని చూపించారు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఐక్యతను అందించారు, అల్లూరి సీతారామరాజు స్వాభిమానాన్ని చాటి చెప్పారు, బీఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. వారి కలల భారతదేశాన్ని నిర్మించడం మన చేతుల్లోనే ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శతశత నమస్సులు. వారి త్యాగాలు చిరస్మరణీయం. మనమంతా ఐక్యంగా క్రమశిక్షణతో దేశభక్తితో ముందుకు సాగుదాం. త్యాగమే మా ప్రేరణ, ఐక్యతే మా బలం. భారతమాస ఆశీర్వాదంతో వెలుగొందాలి మన భారతం. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా భారత స్వాతంత్ర దినోత్సవం గురించి జి గోపి గారి కథనం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
2: चाहे सपना एक परिवार का हो, एक बिजनेस का या पूरे देश का, हर सपने में है भारत की नई तस्वीर. इस स्वतंत्रता दिवस पर SBI की तरफ से आप सभी को हार्दिक शुभकामनाएं. आइए हम सब मिलके साथ भारत को और आगे ले जाएं. SBI, डिजिटल फर्स्ट, कस्टमर फर्स्ट, नेशन ऑलवेज.

హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు మొదలయ్యాయి. త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థానీ గుండె గర్వంతో ఉబ్బొబ్బుతుంది. ఇందులో కేవలం 3 రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్ర ప్రేమ భావనను ప్రతి ఒక్కరి గుండెల్లోకి చేర్చాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వన్నెల జెండా ప్రచారం 9 నుండి ప్రారంభమైంది. ఇది 17 వరకు కొనసాగుతుంది. స్నేహితులారా, హర్ ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంతోషం దేశంలో నలుమూలలా వినిపిస్తుంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహితులారా, త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఇది మన సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు శౌర్యానికి చిహ్నం. ఇందులో ఎందరో ధీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయగలుగుతున్నాం. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడల్లా మన భవిష్యత్తును సురక్షితం చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులను ఇది మనకు గుర్తు చేస్తుంది. అందువల్ల ఈ త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన దేశభక్తి మరియు గౌరవం కూడా. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ప్రతి హృదయంలో దేశభక్తి భావాలను మేల్కొల్పుదాం. ఇది మన భారతదేశం యొక్క కీర్తి కాపాడడం, ప్రతి భారతీయు యొక్క గౌరవం. 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఈ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. ఈ త్రివర్ణ పతాకం జెండాతో సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించి www.harghartiranga.com లో అప్లోడ్ చేయండి.

మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా దేశభక్తి పాటలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. శ్రోతలందరికీ మరొక్కసారి భారత దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.